0: వెలవదర్శన వినాడి తీస్తాక చూద్దాం ఈ దవస్ చాటుకల ఉత్తరాయ మండలి దినం అది నెల ఉత్తరాయ పాత్రలండిలో ప్రతిపాల సటహన్ కరన్నట్టు ఏమై మాసికులసోని దాసదుదా దవసే దవసది మహజన సంపద క్రియాత్మకునే చాగ్రాహి హైదహాస్ ఎకసియ అసూ హైవన దినం వార విధేయట చాగ్రాహి ఇంగ్రీస్ అక్షరే బాట పాతున ఎం ఇంగ్రీస్ అక్షరే జాగ్రాహి అంక అంక ఎక్ అంక హతర అంక దిక్ అంక హయ నవతత్ అంక హయ సహా అవసానేట అంక పహా
1: గోవిసత హారదహ సారసే విసియాట వన జాగ్రహ దినం వారి ఈ దవసే ది క్రియాత్మకున వై ఇంగ్లీష్ అక్షరే వాసనావంత్ ఇంగ్లీష్ అక్షరే వెనుకుట జాగ్రహి అంక అంక హయ అంక దహయ అంక విసి పహ సహా అవసానేట అంక పనహ విధేటై సరహన్ వెనే
0: మెగాపవర్ జాగ్రాహి దదహస్ 517వన దినం వారి దవసది క్రియాత్మకున జాగ్రాహి ఇంగ్రీస్ అక్షరే బాట పాతునే ఎఫ్ ఇంగ్రీస్ అక్షరే జాగ్రాహి సుపిరి అంక అంక దాహతర ఎతకమ జాగ్రాహి అంక సటహన అంక 24 అంక తిస్తవే అంక 46 సహా అవసానేట అంక 50
1: ధననిధానే 2216వన జాగ్రాహి దినం వారి ఈ దవసది క్రియాత్మకునే డి ఇంగ్రీస్ అక్షరే వాసనావంత్ ఇంగ్రీస్ అక్షరే వెనుకొట జాగ్రాహి అంక సటహన్ వెనువా అంక 12 అంక 49 అంక 66 సహా అవసానేట అంక 68 విధిహట
0: హదహన జాగ్రాహి 1495వన దినం వారి ఈ దవసది క్రియాత్మకునే బలన్న జాతిక లొతరాయ మండలిన్ బిలదీగతు హదహన లొతరాయే సటహన్ వెలా తిబిన లగ్న సంకేతే బావట పత్తలా తిబిన్నే మీన లగ్న సంకేతేది కిలేతకమ జాగ్రాహి అంక సటహన్ వన అంక 21 అంక 27 అంక 35 సహా అవసానేట అంక 61
1: అద సంపత 761వన జాగ్రాహి దినం వారి ఈ దవసది క్రియాత్మకున ఎం ఇంగ్లీష్ అక్షరై వాసనావంత ఇంగ్లీష్ అక్షరే విధిహట సటహన్ వెనే జాగ్రాహి అంక అంక 2 అంక 6 నవతత్ అంక 6 సహా అవసానేట అంక 5
0: ఎన్ఎల్బి జయ జాగ్రాహి హార్సి 57వన దినం వారి ఈ దవసది క్రియాత్మకున జాగ్రాహి ఇంగ్లీష్ అక్షరే బాట పాత్రనే టి ఇంగ్లీష్ అక్షరే జాగ్రాహి అంక అంక 3 అంక 1 అంక బిందువ సహా అవసానేట అంక 9
1: శుభదవసాక్ తున్సే దేవన జాగ్రహ దినం వారి ఈ దవసే ది క్రియాత్మకున వాసనావంత లగ్న సంకేతే మిథున లగ్న సంకేతే విధిటై సటహన్ వెన్నే జాగ్రాహి అంక అంక 16 అంక 17 సహా అవసానేట అంక 53 వెనుకొట శుభదవసాక్ తున్సే దేవన జాగ్రహ దినం వారి జాగ్రాహి ప్రవర్ధన అంకే అంక బిందు అత్తెక్క 641 విధిహటై సటహన్ వెన్నే
0: జీవితే సిహినేట
1: వాసనావే ఆశీర్వాదే
0: జాతికల ఉత్తరాయ మండలే ఉత్తరాయి పత్ వెడి వెడియన్ మిలదీ గన్న లఖన మార్నింగ్ న్యూస్ అలర్ట్ హంగిన వెలా మదకరణ వెలా ఉదయసన హయాయి
1: వినాడి 34